శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గోకులంలో సీత చిత్రం నుంచి చిత్ర బృందం పాడిన పాట.

పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ ఊరు పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతం వింటున్నారు. సమయం సరిగ్గా 11 గంటలు. ఇప్పుడు వినండి గోపి గోపిక గోదావరి. ఈ చిత్రం నుండి కౌసల్య చక్రవర్తి పాడిన పాట. కౌసల్య చక్రి పాడిన ఈ పాట గోపి గోపిక గోదావరి చిత్రం నుండి వినండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి 9989679076. మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. దోమలు పెరగకుండా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. ఎందుకంటే దోమకాటు వలన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు రాకుండా ఉండటానికి. ఇప్పుడు వినండి కీరవాణి చిత్ర పాడిన పాట. చిత్రం పేరు క్రిమినల్.

0: కొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుమ్మ నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబీ కోసం
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: ఈ అబ్బాయి చాలా మంచివాడు. ఈ చిత్రం నుండి ఎస్పి చరణ్ పాడిన

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మంచి అలవాట్లు ఉండాలి. వాటిల్లో స్వచ్ఛమైన నీరు తాగాలి, పోషకాహారం తీసుకోవాలి, ప్రతిరోజు వ్యాయామం చేయాలి లేదా వాకింగ్ చేయాలి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాత్రలైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజు సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజు మీ తరపున
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మరింతవరకు టిఆర్ మహాలింగం గారి వేణుగానం విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: చదువుతున్నది త్వరగా హుషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్ లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈ రోజు మహిళల డబుల్స్ లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 25న 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్ లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్దత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ది అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, మేనే ఐసే 7 సెక్టర్స్ కి బాత్ కీ జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై ఔర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలసీ లెవెల్ పర్ నేక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత్ హో. గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై, ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై. ఈ రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై, యే హమారా కమిట్మెంట్ హై, యే హమారా కన్విక్షన్ హై.
0: దేశ భవిష్యత్తును పదిలీ చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్ లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాట జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు, పోలీసులు తమపై చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్ లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సిఐడి విచారణ సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్ర

నాతో ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమాపేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరెమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం, పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్యోద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఈసీ 2026 ప్రచారం ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కాని ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నమాడ కాలేజ్ లో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలప్పుళలోని పున్నమాడ కాలేజ్ లో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ లో 22 చుండన్ వల్లంలు, అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలప్పుళ చేరుకున్నారు. అలప్పుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్దంగా ఉండడంతో కేరళ ప్రసిద్ద జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం అలప్పుళ సిద్దమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకారం మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమాపేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పౌలమి బసు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా, నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడి త్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్ లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశం చెందిన త్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈ రోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రోతలు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఘంటసాల జానకి పాడిన పాట చిత్రం గోపాలుడు భూపాలుడు.

రమేష్ శైలజ పాడిన పాట విన్నారు. చిత్రం గుడిగంటలు మ్రోగాయి. ఇప్పుడు వినండి ఘంటసాల భానుమతి పాడిన పాట, చిత్రం గృహలక్ష్మి.

0: రెండు గాములు దాటక ముందే నిండైన విందులు చేయాలి.
1: అబ్బో ఊహాగానం చేస్తున్నారా?
0: గమ్ముస్తావు కావాలి, పన్నీటి జల్లులా రావాలి, మల్లెల పానుకు వేయాలి, చల్ల చల్లగా గంధం పూయాలి. అత్త మామ సేవలే కాస్త మాని
1: మాని
0: ఈ చందమామ సేవ.

0: సతి చంద్రమతి నాడు ఏమి చేసినది, తతి కై బ్రతుకంత ధారవోసినది.
1: ఇంకా
0: లక్ష మాటలు ఇంకా ఎందుకు లే, గృహలక్ష్మి ధర్మమే కూడించేలే. లక్ష మాటలు ఇంకా ఎందుకు లే, గృహలక్ష్మి ధర్మ

గంటసాల భానుమతి పాడిన పాట వినండి. మీరు ఇంతకు ముందు విన్న పాట గంటసాల భానుమతి గృహలక్ష్మి చిత్రం నుండి పాడిన పాట. ఇప్పుడు వినండి ఇద్దరు మిత్రులు ఈ చిత్రం నుండి గంటసాల సుశీల పాడిన పాట.

రాజకోట రహస్యం ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది పబ్బతి జ్యోతి. వార్తల ముఖ్యాంశాలు. లండన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. లండన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక రంగాలు వంటి విభాగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి వారు ఆసక్తి చూపించారు. ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేసేందుకు లివర్పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్ నెలలో హైదరాబాద్ ను సందర్శించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్టంలో పలు రంగాల అభివృద్ది వేగవంతం కానుంది. టెలికాం, బ్రాడ్కాస్టింగ్, ఎయిర్పోర్ట్, సైబర్ రౌండ్ వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన వ్యవస్థలు అవసరముందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సెమినార్ లో ఆయనతో పాటు టీడీఎస్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ డిఎం పటేల్ మాట్లాడారు. సైబర్ వివాదాల్లో 5 కోట్ల రూపాయలకు వరకు అడ్జుడికేటింగ్ అధికారుల ద్వారా, ఆపై అప్పీళ్లను టీడీఎస్ఏటీ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. నిపుణులతో కూడిన వ్యవస్థ ద్వారానే వేగవంతమైన న్యాయం లభిస్తుందని, ప్రజల్లో దీనిపై అవగాహన పెరగాలని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టాలని లండన్ లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి వర్సిటీ ప్రతినిధులు విద్యావేత్తలతో సీఎం విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్ ను ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధనా కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ యువతతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని వారిని సీఎం ఆహ్వానించారు. అలాగే జీఎంఆర్ యుటిలిటా బౌల్ ను పరిశీలించి రాష్టంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. రాష్టంలో ఎల్నినో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నిన్న టీజీఐఆర్డీలో నిర్వహించిన వర్క్షాప్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అక్టోబర్ నవంబర్ నెలల్లో పంటల నీటి కొరత రాకుండా భూగర్భ జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ చెరువుల సంరక్షణ, పంటల వైవిధ్యం, ఆయిల్ ఫామ్ సాగులను ప్రోత్సహించాలని సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, కరువును తట్టుకునేలా రైతాంగానికి తగిన అవగాహన, పశు సంరక్షణ చర్యలు అందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ తొలి జాతీయ సదస్సును రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో వార్తల వేగం కంటే విశ్వసనీయత, నిష్పక్షపాతమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో తప్పుడు సమాచారం పెరుగుతున్న తరుణంలో ముఖ్యంగా జెంజీ యువతకు వాస్తవిక సమగ్ర సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. సంచలనాత్మకత కంటే నైతిక ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పల్లె పల్లెకు పొన్నమన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్ లోని 183 గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పల్లెల అభివృద్ది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని, నిధుల సాధనకు బీజేపీ నేతలు కేంద్రాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హౌసింగ్ టవర్ స్థలాన్ని పరిశీలించి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో సమావేశమయ్యారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 2 విడతల్లో 8 లక్షల ఇళ్లు మంజూరు చేయగా 2 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు.

చేశారు. గ్లోబరేనా వివాదంలోనూ విద్యార్థుల భవిష్యత్తును కేటీఆర్ దెబ్బతీశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటూ ఇంజనీరింగ్ విద్య ఉపాధి అవకాశాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తుందని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు 800 కోట్ల రూపాయలు కేటాయించనున్నామని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఎంపీ హామీ ఇచ్చారు. నిజామాబాద్ లో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లతో పాటు అదనంగా నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్దిపై త్వరలోనే ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి పెండింగ్ పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవానీ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 మంది ఉపాధ్యాయులలో తెలంగాణ నుంచి ఈమె ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. 2026 సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పాఠశాల విద్యలో వినూత్న మార్పులు తెచ్చిన వారిని 3 అంచెల పారదర్శక ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు పోలీస్ స్టేషన్ను ఎస్పీ టి శ్రీనివాసరావు వార్షిక తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులను పరిశీలించి నాణ్యమైన దర్యాప్తు, పెట్రోలింగ్, సీసీ కెమెరాల ద్వారా నేరాలు నియంత్రించాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసం పొందుతూ 100కు డైల్కు వేగంగా స్పందించాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. హైదరాబాద్ సీజీఎస్టీ అధికారులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అక్రమంగా నడుస్తున్న పాన్ మసాలా పొగాకు తయారీ కేంద్రాన్ని గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ స్థావరం నుంచి 40 ప్యాకింగ్ యంత్రాలు, 76 లక్షల రూపాయల విలువైన నిల్వలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 160 కోట్ల రూపాయల పన్ను ఎగవేతను గుర్తించి ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పాలిటెక్నిక్ కళాశాలలను నైపుణ్య విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని ఖండిస్తోందని ఏబీవీపీ తెలిపింది. దశాబ్దాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా విడుదల చేసిన జీవో నంబర్ 97ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం కొనసాగుతుందా లేదా అనే అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలోని దుర్గానగర్ విలేజ్ నంబర్ 5లో జరుగుతున్న జూలం యాత్ర పండుగ 2026 భాగవత సప్తాహ్ లో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు మరోసారి. లండన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవానీ ఎంపికయ్యారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో మనిషి అతి తెలివి రోహిణి చింతా గారి కథానిక వింటారు.
1: అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. అది చెట్టు చేమలతో చాలా గుబురుగా చీకటిగా ఉండేది. అంత చీకటి చిక్కటి అడవి అవడంతో మనుషులు దానిలో ప్రవేశించటానికి భయపడేవారు. దాంతో అందులో జంతువులు పక్షులు చాలా సురక్షితంగా ప్రకృతి నియమాలు పాటిస్తూ ఆకలి వేసినప్పుడు ప్రాణరక్షణకు మాత్రమే వేటాడుతూ మిగతా సమయాలలో సఖ్యతగా సుఖంగా ఉండేవి. ఇది చూసి మనుషులు తట్టుకోలేకపోయారు. అంచేత ఓ రోజు మనుషులు అందరూ కలిసి అడవికి నిప్పు రాజేశారు. అడవిలో చాలా భాగం ఆ మంటలలో తగలబడిపోయింది. ఆ మంటల్లో ఎన్నో పక్షులు జంతువులు చనిపోయాయి. చెట్లు చేమలు కాలి బూడిద అయిపోయాయి. వీటన్నిటితో పాటు మంటలు రాజేయడానికి కారణమైన మనుషుల గుంపులోని ఒక మనిషి కూడా చనిపోయాడు. చనిపోయినా ఆ మనిషి ప్రాణాలు కోల్పోయిన మిగతా చెట్టు చేమలు జంతువులు పక్షులతో కలిసి స్వర్గద్వారానికి వెళ్లాడు. అక్కడ చనిపోయిన జీవుల్ని బారుగా నిలబెట్టారు. భూమి మీద వాటి వాటి చర్యల తీర్పు కోసం ఎదురు చూడమని చెప్పారు. అయితే సర్వ సృష్టిలోని శ్రేష్టమైన సృష్టిగా పరిగణింపబడే మనిషికి మొట్టమొదట తీర్పు చెబుదామని స్వర్గాధిపతి నిర్ణయించారు. మనిషి వారి ముందు నిలబడగా, మనిషి, సృష్టి మొత్తంలో గొప్ప సృష్టిగా పరిగణింపబడే నీవు ఏ కారణం చేత మరణించావు అని స్వర్గ న్యాయాధికారి ప్రశ్నించారు. మనిషి ఎంతో గర్వంగా, నేను యుద్ధభూమిలో మరణించాను ప్రభు అని చెప్పాడు. ఆహా, అయితే నీకు స్వర్గప్రాప్తి ప్రసాదిస్తున్నాను, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి వచ్చావుగా అన్నాడు న్యాయాధికారి ముచ్చటగా. ఈ తీర్పు విని మనిషితో పాటు మంటల్లో పడి చనిపోయి స్వర్గద్వారం వద్ద తీర్పు కోసం వేచియున్న మిగతా ప్రాణులంతా నవ్వాయి. స్వర్గ న్యాయాధికారికి వాటి నవ్వు విని కించిత్ కోపం వచ్చింది. ఆ చెట్టు చేమ పక్షి జంతు సమూహాన్ని లోపలికి పిలిపించి తన తీర్పు విని ఎందుకు నవ్వారో వివరించమన్నాడు. అప్పుడు చెట్టు ముందుకు వచ్చి, ఈ మనిషి మరణించిన యుద్ధభూమిలో నేను ఒక జీవిని. నేను నా ధర్మాన్ని మనిషి కంటే గొప్పగా నిర్వర్తించాను. నా విశాలమైన కొమ్మల్లో ఎన్నో పక్షులకు చోటునిచ్చాను. అలసిన మనుషులకు నీడను పండ్లను ఇచ్చాను. సాధు జంతువులకు ఆహారమయ్యాను. అన్ని జీవరాశులకి స్వచ్ఛమైన గాలినిచ్చాను. ఇలా నా ధర్మం నిర్వర్తిస్తున్న నన్ను చంపిన మనిషికే స్వర్గం ప్రాప్తిస్తే నాకు ఇంకా గొప్ప గతి ప్రాప్తిస్తుందన్న ఆనందంలో నవ్వాను ప్రభు అని చెట్టు విన్నవించుకుంది. స్వర్గ న్యాయాధికారి ఒక్క నిమిషం ఆలోచించి, అదేమిటి మనిషి, చెట్టును చంపే అవసరం నీకెందుకొచ్చింది? నేను చెట్టును నాటిందే నీ సౌఖ్యం కోసం కదా. నీకు పండ్లు ఫలాలు ఇస్తూ నీడని స్వచ్ఛమైన గాలిని ఇవ్వడానికే కదా చెట్టును సృష్టించాను అని ప్రశ్నించారు. మనిషి ఏమాత్రం తడబడకుండా, ఇల్లు కట్టుకోవడం కోసం చెట్లను కొట్టాలి కదా ప్రభు అన్నాడు. దానికి గుహలు మట్టి ఇళ్లు ఉన్నాయిగా అన్నాడు న్యాయాధికారి. ఆహారం కోసం చెట్టు కొట్టాను, వంట వండుకోవాలిగా ప్రభు చెప్పాడు మనిషి. చెట్టు కొట్టేస్తే పళ్ళు రావు కదా, ఇంకేమి ఆహారం, ఇంకేం వండుతావు, ఏం కాల్చుతావు అని అడిగాడు న్యాయాధికారి. మనిషి జవాబు చెప్పేలోపు అడవి మంటల్లో పడి చనిపోయిన ఒక అడవి పంది దుప్పి ముందుకు వచ్చాయి. మేము కూడా మనిషి ఆహారమే ప్రభు, మమ్మల్ని కాలుస్తాడు అని మొరపెట్టుకున్నాయి. మీరెవరు, ఎలా మరణించారు అని న్యాయాధికారి దుప్పిని అడవి పందిని అడిగాడు. ప్రభు, మనిషి చేసిన యుద్ధంలో

0: రుచిగా ఉంటాయంటే ఓసారి తిని చూద్దామని వేటాడాను ప్రభు. చచ్చిన వాటి చర్మం తల పారేయడం ఎందుకని దాచాను అంతే అన్నాడు మనిషి ఏమాత్రం జంకకుండా. మరి మమ్మల్ని ఎందుకు వేటాడినట్టు అంటూ ముందుకొచ్చి గాండ్రించాయి పులి సింహం. మీరు క్రూర మృగాలు, మా ఆవుల్ని మేకల్ని తిన్నందుకు మిమ్మల్ని వేటాడాను జవాబిచ్చాడు మనిషి. కాదు, మా గోళ కోసం చర్మం కోసం అని కోపగించాయి పులులు. మీరు ఆవుల్ని మేకల్ని తిన్నారా ప్రశ్నించాడు న్యాయాధికారి పులిని సింహాన్ని. తిన్నాం ప్రభు, ప్రకృతి ధర్మం ప్రకారం అవి అడవిలోకి జొరబడితే తిన్నాం సంజాయిషి ఇచ్చే పులి సింహం. ఆవు మేక అడవిలోకి ఎందుకు వెళ్లారు న్యాయాధికారి అడిగాడు. మనిషి మా పాలన్నీ పితికి మాకు మా పిల్లలకి గడ్డైనా తినడానికి ఇవ్వకుండా మాడిస్తే ఆహారం వెతుక్కుంటూ అడవికి వెళ్లాం ప్రభు చెప్పాయి ఆవు మేక. మనిషి ఆవుకి మేకకి ఆహారం ఎందుకు ఇవ్వలేదు, దూడకి కాస్త ఆవు పాలు ఎందుకు వదలలేదు ఆగ్రహించాడు న్యాయాధికారి. చెట్లు కొడితే తప్పంటిరి కదా ప్రభు, ఇక ఆకులు ఎక్కడి నుంచి తాను, ఆవుకి మేకకి గడ్డి ఎక్కడి నుంచి పెట్టను, పాలు దూడకు వదిలేస్తే నా పిల్లలు గతేం కాను ఎదురు ప్రశ్నించాడు మనిషి. అవసరానికి వనరులు వాడితే తప్పు కాదులే సర్దు చెప్పాడు న్యాయాధికారి. అవసరానికి మించి మనిషి వనరుల్ని వాడాడు, మిగిలినవి నాశనం చేసేశాడు ఆవేశంగా అరిచాయి కోతి కొంగ. మీరేం చెప్పదలిచారు అడిగాడు న్యాయాధికారి. మీ మనిషి చేసిన యుద్ధంలో బలైన జీవులం మేము, నా చెట్టు ఉన్న అడవి మొత్తం నరికాడు చెప్పింది కోతి, వర్షం ఆగిపోయింది వేడి పెరిగిపోయింది. వెంటనే మనిషి ఈసారి సాగుభూమి కోసం చెట్లు నరికాను ప్రభు అన్నాడు. 5 ఎకరాలైతే సాగుభూమి, 5000 ఎకరాలెందుకు ప్రశ్నించింది కోతి. కాస్త అడవిని నరకనిస్తే ఇప్పుడు అడవే లేకుండా చేసేస్తున్నాడు, మాకు బతకడానికి చెట్లు లేక తినడానికి పళ్ళు లేక రోడ్డు పక్కన కూర్చుని మనిషి పారేసిన ఎంగిల్ తిండి తింటున్నాం. మా ఈ గతికి కారణమైన మనిషికే స్వర్గం ప్రాప్తిస్తే మాకు వీరస్వర్గం కావాలి గద్దించింది కోతి. అన్ని అడవులు నరికి సాగుభూమి చేశావా అన్నాడు న్యాయాధికారి. జనాభా ఎక్కువ కదా ప్రభు, తిండి వద్దా అడిగాడు మనిషి. ఏమిటి, పళ్ళు ఫలాలు జంతువులు తిండి గింజలు ఇన్ని ఉన్నా అన్ని అడవుల్ని నరికేయాల్సి వచ్చిందా ఆశ్చర్యపోయాడు న్యాయాధికారి. పక్షుల్ని చేపల్ని కూడా తినేస్తాడు ప్రభు చెప్పింది కొంగ. నా ఆహారమైన చేపలన్నీ పట్టేస్తాడు, పెద్ద చేపల్ని చంపి వాటి కొవ్వు తీసి మందులు చేసేస్తాడు, మందులు చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పరిశ్రమలు కట్టాడు, అందులో ఏవో రసాయనాలు వాడి ఆ వ్యర్థాన్ని చెరువుల్లోకి వదిలేస్తాడు, వాటి వల్ల చేపలు జలజీవులు విషపూరితమైపోతున్నాయి, అవి తిని మేం మరణిస్తున్నాం, అది చాలదన్నట్టు మనిషి మమ్మల్ని వేటాడి చంపి తిని మా ఈకలతో దిండ్లు కుట్టి తలకింద పెట్టి హాయిగా నిద్రపోతున్నాడు వాపోయింది కొంగ. జలాలు కూడా కలుషితం చేస్తున్నావా న్యాయాధికారి కోపగించాడు. మనిషి దానికి పరిశ్రమలు లేకపోతే భగవంతుని పూజకి పట్టుబట్టలు నూనె ఒత్తులు ఇతరత్రా పూజా సామాగ్రి చేయలేం కదా ప్రభు అని సమాధానం ఇచ్చాడు. మరి నదులు వాటిలో శవాలు కాలుష్యం మాటేమిటి ప్రశ్నించాయి జంతువులు. పాప ప్రక్షాళన కోసం ప్రభు నమస్కరించాడు మనిషి. మరి పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత గాలి వాహనాలు అడిగాయి చెట్లు. సృష్టిలో అత్యుత్తమమైన జీవిగా నిరూపించుకోవాలా వద్దా నవ్వాడు మనిషి. ఇదంతా మా తెలివితో సాధించిన ఘనత గర్వంగా అన్నాడు. న్యాయాధికారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. నీ సౌఖ్యం కోసం అందమైన ప్రకృతిని సృష్టించి ఆహారం కోసం చెట్లు చేమలు చిన్న జంతువులు ప్రసాదించి దాహం కోసం జలాశయాలు నదులు ఇచ్చి స్వచ్ఛమైన గాలి ప్రసాదిస్తే నువ్వు దురాశతో స్వార్థంతో నీ ఉనికిని నువ్వే చంపేసుకునేంతగా ప్రకృతిని భూమిని నాశనం చేశావు, నీకు ఎన్నటికీ స్వర్గం ప్రాప్తించదు పో అని బిగ్గరగా అరిచి న్యాయాధికారి మనిషిని స్వర్గద్వారం నుంచి గెంటివేశాడు. మనిషి తన అతి తెలివితో తన పతనాన్ని తనే కొని తెచ్చుకున్నాడు.
1: మీరింతవరకు మనిషి అతి తెలివి రోహిణి చింతాగారి కథానికే విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నిత్య సంతోషిణి గారు పాడిన లలిత గీతాలు.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

కార్యక్రమంలో ముందుగా అన్నయ్య చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, మీనాకుమారి, రాజ్విక, అమృత్ కన్నా, రాహుల్ కన్నా, రాధాపాసి, బొవ్వాపాసి, రోహిత్, రోషిణి, పార్వతీబాయ్, చోటాపురన్ పాసి, ఎండి షాకీర్, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత, మీ అందరి కోసము అన్నయ్య చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము. వినండి.

కార్యక్రమంలో తర్వాత మట్టిలో మాణిక్యం ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, మీకోసము మట్టిలో మాణిక్యం చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము. వినండి.

కార్యక్రమంలో తర్వాత స్టాలిన్ చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. మీరు కోరిన పాట మీకోసం వినిపిస్తున్నాము, వినండి.

కార్యక్రమంలో తర్వాత అల్లరి మొగుడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్ జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షెరీఫ్ ఖాన్, అలీం పాషా, మీ అందరి కోసము అల్లరి మొగుడు చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.

కార్యక్రమంలో తరువాత కొండవీటి దొంగ ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు గుండేటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మి, ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, మురుపిటి స్వరూప, నాగయ్య, వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలము రాఘవాపురం నుండి కోరుతున్నారు.

కార్యక్రమంలో తరువాత యముడికి మొగుడు ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ వీరంతా ఖమ్మం అర్బన్ మండలము ఈళ్లపూడి గ్రామం నుండి కోరుతున్నారు.

కార్యక్రమంలో తరువాత అక్క చెల్లెళ్ళు ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్ ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, లింగాల కార్తిక్, మోహిత్ సిద్ధార్థ. ఇంకా ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోత పెనగంచిప్రోలు మండలము సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు గారు.

కార్యక్రమంలో తర్వాత ఆత్మబలం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. కొత్తగూడెం సైనిక్ పూర్వ్ కాలనీ నుండి మోకాల శేఖర్, సుమతి, జబ్బా సర్వయ్య, నర్సింగులు రాంబాబు, సునీత, రీమా, రీనా, మోకాల శేఖర్, మోకాల సర్వయ్య, మీ అందరి కోసము ఆత్మబలం చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము. వినండి.

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం నుండి గొర్రె బాబురావు, పద్మ, లక్ష్మీ వెంకటేశ్వరరావు, శేర్వాణి, జయంతు, శేఖర్, స్వర్ణలత, దత్తాత్రేయ, అవునూరి చంద్రయ్య, భారతి, గంగా, ప్రసిద్ధ, బూదమ్మ, హేమలత, ఆదర్శ్, శివ, పద్మలత, అన్వేష్, తనుశ్రీ, కడారి కుమరయ్య, కనకలక్ష్మి, కుమార్, కృపా, తేజస్విని, రుత్విక్, భాగ్యరాజ్, కుమార్, మధుమతి, అలేఖ్య, మల్లయ్య, ఎల్లక్క, రామలక్ష్మి, బాబురావు, గంగారావు, శంకర్, చంద్రకళ, ఎల్లారావు, వెంకటలక్ష్మి, మన్నెంపల్లి, ఓదేలు, పద్మ, రాకేష్, అశ్వని, మోహన్, రేణుక, యశ్వంత్, లక్ష్మి, నర్సు, పింకీ, ప్రియదర్శిని, ప్రియాంక, సురేష్, రమాదేవి, ఇంకా బర్మా క్యాంపు నుండి ఊటాల రాజేశ్వరరావు, నాగమణి, ఇందు, సత్యనారాయణ, లక్ష్మి, కొప్పుల రాజేష్, కల్పన, రుద్రాంష్, సాయి, పునీత, వీరంతా కోరుతున్నారు ఆత్మగౌరవం చిత్రం నుండి పాటను వినిపించమని.

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు గోపాలపురం గ్రామము అశ్వాపురం మండలము నెమలికొండ పెద్ద నాగాచారి రత్నము సతీష్ సుజాత వీరబ్రహ్మాచారి మహేశ్వరి వెంకట్రెడ్డి జ్యోతి భార్గవాచారి ప్రవీణ్చారి వీరంతా ఆత్మీయుల చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు.

గుండమ్మ కథ ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలము తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్సరేఖ, దేవరాజు, ఊకే రామకృష్ణ, వాణి, నాగచైతన్య, నాగస్వప్న, ధరణి.

శ్రీరామరాజ్యం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు అశోక్, కుశాల్, దేవయ్య, షరీఫ్, విరంత, గన్నవరం గ్రామము, భద్రాచలం ఏరియా నుండి కోరుతున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన జెమిని ఫిలిం సర్క్యూట్ వారి శంకర్ దాదా జిందాబాద్ ఈ చిత్రం నుండి పాటలు వింటారు.

0: గ్రహించవన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేశాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవడాలకు ఇచ్చేస్తాం అంతే.
0: నువ్వు ఆడుకో ఇది.

0: చేస్తా జై బాలా.
1: యమరాజు, ఇది శంకర్ దాదా MBBS కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటైపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.

మరింత వరకు ఏకచిత్ర గానం శీర్షికన జెమినీ ఫిలిం సర్క్యూట్ వారి శంకర్ దాదా జిందాబాద్ చిత్రం నుండి పాటలు విన్నారు.

0: స్నేహం కోసం ఈ చిత్రం నుండి మను జయచందన్ పాడిన పాట.
1: సంపేతా నిన్ను ఎదురు తిరిగి మాట్లాడావంటే ఎరా అడిసి చేసిన తప్పే కదా.
2: అవును, కొబ్బరి చెట్టు చేసిన ముచ్చట మన అమ్మాయి అయితే తప్పేంటి చెప్పండి రా.
1: ఆగరా,
2: ఆగరండి,
1: ఆగమంటుంటే
2: ఆగరండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989697 6.
0: మరొక నెంబర్ 7989707158.

0: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. చిత్రం పేరు ముఠామేస్త్రి.
1: అది రాబట్ట

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన పాట వినండి. చిత్రం చూడాలని ఉంది.

3.1 MHz పై చిత్ర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి డాడీ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ చిత్రపడిన పాట వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: సాగర్ రైనరెడ్డి పాడిన పాట వింటారు, చిత్రం కరెంట్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీత కార్యక్రమం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్.

0: తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మలప్పురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మలప్పురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా.

0: 85% LTV తో మనపురం ఐజియో గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా VROకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు

0: మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వరకట్నం, ఇది మానవ జాతికి పెట్టిన చీడలాంటిది. ఆ కన్నెపిల్ల కట్నాలు తీసుకునే పడుచు పిల్లగాళ్లపై ఎలా విరుచుకుపడిందో వినండి.

హాస్యం ప్రతి మనిషికి హాయి నొసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్లపైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడి పిల్ల.

మధ్య మీదకి తీసుకుపోయి తుంటలు గింతలు నరుకుతాంటే, తుంటలు గింతలు నరుకుతాంటే, తుంటలు గింతలు నరుకుతాంటే, తుంటలు గింతలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పంజ మాటగాడు ఆరజీవి నన్నదే, ఎమ్మ కోడి పంజ మాటగాడు ఆరజీవి.

గంటెడు కూర కోటిపైన పోసుకుంటే పువ్వపైన పోసుకుంటే కోటిపైన పోసుకుంటే పువ్వపైన పోసుకుంటే ఎమ్మ మల్లెపురువు పైన నేను పండుకున్నానందదే ఎమ్మ మల్లెపురువు పైన నేను పండు

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియో గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6

0: దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: కోలాటం పండగ పబ్బాలలో, విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

మధ్యన పూడండ మధ్యన పూడండ ఊరి రచ్చబండ కాసు కుక్కదండ ఘనమైన పెనుగొండ కాసు కుక్కదండ ఘనమైన పెనుగొండ.

వానగాలి లేచా, వానగాలి లేచా, వానగాలి లేచా, నీ వాకింగ్ దక్కులు పడితే దాన్ని రెండు వదిలితే, దాని మన చెబుతో కొడితే, దాన్ని రెండు వదిలితే, దాని మన చెబుతో కొడితే.

నాకన్ను సత్తా, ఆహ నాకన్ను సత్తా, ఆహ నాకన్ను సత్తా, నా మగని కన్ను సత్తా, ఆ సత్తా సిల్లు సొత్తా, నేనెట్లా గడ్డర కట్ట, ఆ సత్తా సిల్లు సొత్తా, నేనెట్లా గడ్డర కట్ట, ఆహా.

ఎర్రయ్యారని ఇదంట ఎర్రయ్యారంట ఎం పల్లేసిందంట అది ముగుందిరిసిందంట మన ఊరికి వచ్చిందంట అది ముగుందిరిసిందంట మన ఊరికి వచ్చిందంట ఆహా కోల్ కోల్ కోలే కోలన్న కోల్ కోలే యా మేల్ మేల్ కోలే యా మేలు కోలన్న ఆహా కోల్ కోల్ కోల్.

జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి తల్లి పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్ను పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు, అందుకే ఎన్నో వన్నె చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే,

యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో.

సమయం 6 గంటలకా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ భూభారతి పేరుతో లక్షల ఎకరాల భూములను దోపిడీ చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. నివాస గృహాలు, ప్రైవేటు భూములను అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ లిటిగేషన్లు క్లియర్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు 30% వరకు వాటాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత 3 ఏళ్ల భూ లావాదేవీలను పునః పరిశీలిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
1: 22A నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములు మాత్రమే ఉండాలి. కానీ ఈ రోజు ఏ రకంగా ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి మరి ఎందుకు ప్రజలను వేధిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా భూ వ్యాపారాలను ప్రోత్సహిస్తా ఉన్నది. ఇటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
0: రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తాము సిద్దంగా ఉన్నామని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. ఈరోజు పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 400 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
2: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులమో మతమో ప్రాంతమని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము.
0: ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ జడ్జ్, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఈరోజు ప్రారంభించారు. ముందుగా మందమర్రిలో కోర్టులు ప్రారంభించిన అనంతరం బెల్లంపల్లిలో కోర్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు నివారించవచ్చన్నారు. కోర్టుల్లో కేసుల వాయిదా కాలాన్ని తగ్గించి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని న్యాయమూర్తి సూచించారు. తెలంగాణలో హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, ఉద్యోగులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ రోజు నిర్మల్ జిల్లా ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశీష, ఐటీడీఏపీఓ మంద మకరందు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై బీజేపీ ఆందోళన బాటపట్టింది. 22A జాబితాలో జరిగిన అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకులు రఘునాథ్ వెరవెల్లి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
3: మంచిర్యాలలో కూడా 1000 ఎకరాలు 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇదంతా కూడా దేని గురించి? ఇదంతా కేవలం ఒక స్కామ్. గతంలో మనం చూసినాం యుఎల్సి ఎల్ఆర్ఎస్ పేర్ల మీద ఇబ్బంది పెడుతుంది. అంటే ఇది పైసలు సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక స్కామ్, ఒక కుట్ర.
0: ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చిన రైతుల భూములను ఆ జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవల లక్ష్మి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా వేలేరు ధర్మసాగర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు

కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వీరు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి కొండాపూర్ లో నివసిస్తున్న టైల్స్ కార్మికులుగా భావిస్తున్నారు. కూలిన భవన శిథిలాల పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై పడ్డంతో ఇద్దరు వృద్ధులు గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు తెలంగాణ రాష్ట పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు ములుగు జిల్లాలో పర్యటించారు. ముందుగా జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో చేపడుతున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ది పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. వేములవాడలో జరుగుతున్న ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఈరోజు సాయంత్రం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీశంకర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా రేపు ఎల్లుండి నిత్య శాశ్వత ముక్కు కళ్యాణాలతో పాటు సుదర్శన నరసింహ హోమాన్ని రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. తన సొంత నిధులతో 100 మంది విద్యా వాలంటీర్లను నియమించారు. ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసీలో ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువగా జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఆయన ఈరోజు తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్ రౌడీ షీటర్స్పై నిఘాపై సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫాబాద్ లో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకట్రామిరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో పాలు పంచుకోవాలన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి సేవాస్పూర్తిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్లో జరిగిన రాజా బహదూర్ కొత్వాల్ వెంకట్రామరెడ్డి 150వ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న పొడి వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రభుత్వం అందించే సూచనలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జనగామ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి రమ్య సూచించారు.

రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8, 9, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీగీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారంలోని కార్యక్రమాలు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నిధి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఆరపల్లి స్నేహస్వరూప్. 6:35 రైతు సమాచారంలో బొప్పాయి సాగులో అనువైన రకాలు వివరాలు వింటారు. 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. 7:30 రసమయీ సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం. 53వ భాగంలో కామినేని బసవశ్రీ ఉమాదేవి గారి అనుభవం కథానిక ప్రసారమవుతుంది. 7:45 లలిత గీతాలు వింటారు. 8:30 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొల్లిపాక శంకరరావు. 10:00 11:00 తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. రేపు మధ్యాహ్నం 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎన్టీపీ స్కూల్ రేగళ్ల విద్యార్థులు సమర్పించు కథమ్మ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. మనం చిత్రం నుంచి శ్రేయ ఘోషల్, అశ్విన్, హరి పాడిన పాట వింటారు. చిత్రం మనం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మణిపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మణిపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మణిపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మణిపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మణిపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఇప్పుడు వినండి దేవదాసు చిత్రం నుంచి కౌశల్య పడిన పాట.

0: ఏంటో కనుక్కో చూద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
3: నా పేరు మిర్యాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
4: ఇల్లెందో 14 నంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
5: మారవైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
6: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
7: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
8: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
2: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ప్రధానమైన పంట. మొక్కజొన్నలో ఎటువంటి పోషక యాజమాన్య చర్యలను 15 రోజుల వయసున్నప్పుడు, అదేవిధంగా మోకాలి ఎత్తున్నప్పుడు, అదేవిధంగా టాసిలింగ్ స్టేజ్ అంటాం, ఆ స్టేజ్ లో మాత్రమే నత్రజని ఎరువులను అందించాలి. భాస్వరం ఎరువులను మనం అడుగు భాగంలోనే వేసుకోవాలి. ముఖ్యంగా సుమారు 30 రోజుల వయసులో లేదా మోకాలు ఎత్తు దశలో తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎరువులను అందించాలి. ముఖ్యంగా గత 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మొక్కజొన్నలో మన రాష్టంలో అక్కడక్కడ భాస్వరం లోపం గమనించడం జరిగింది. ఈ భాస్వర లోపాన్ని రైతు స్థాయిలో ఏ విధంగా గుర్తించవచ్చు? భాస్వర లోపం ఉన్నట్లయితే మొక్కలు ఊదా రంగులోకి మారిపోవడం జరుగుతుంది. రైతులు వారి పొలాల్లో ఇటువంటి లక్షణాలు గమనించినట్లయితే వెంటనే వారు 19 19 19 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ భాస్వర లోప లక్షణాలను నివారించవచ్చు. అదేవిధంగా పొటాషియం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పోషకం. సో ఈ పోషకాన్ని అందించడం వల్ల మొక్క రోగ నిరోధక శక్తి, అదేవిధంగా బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది కాబట్టి పొటాషియం కూడా తప్పనిసరిగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని కూడా మనం ఈ పోషక యాజమాన్యంలో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రైతులు వారి స్థాయిలో పొలం స్థాయిలో లభ్యమయ్యే పశువుల ఎరువు, అదేవిధంగా కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, ఇతర సేంద్రియ పదార్థాలను మనము ఈ పోషక యాజమాన్యంలో చేర్చుకున్నట్లయితే నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సేంద్రియ పదార్థాన్ని మనం నేలలో కలియదున్నప్పుడు మన నేల యొక్క భౌతిక లక్షణాలను మెరుగుపరచడానికి ఇవి దోహదపడతాయి. భౌతిక లక్షణాలు పెరగడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, అదేవిధంగా పోషకాల లభ్యత పెరగడం, అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి నేలను ఈ సేంద్రియ పదార్థాలు తయారు చేస్తాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులైనటువంటి కంపోస్టు, అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువులు తప్పనిసరిగా వారు వినియోగించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, రైతు సోదరులు కేవలం నత్రజని, భాస్వరం, పొటాషియం కాకుండా సూక్ష్మ పోషకాలు, మొక్కకు చాలా ఆవశ్యకమైనటువంటి పోషకాలు, ముఖ్యంగా జింక్ గాని, ఐరన్, అదేవిధంగా మ్యాంగనీస్, అదేవిధంగా బోరాన్, ఈ సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అత్యంతమైనటువంటి అవసరం ఉన్నటువంటి పోషకాలు. సూక్ష్మ పోషకాలు తక్కువ అవసరం కాబట్టి ఎప్పుడైనా వేయవచ్చు అనేది సరైనది కాదు. లోపం గమనించినట్లయితే సరైన పోషకాన్ని సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే మనం వినియోగించుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషక లోపాలను మనము అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. ఎరువు మోతాదు మాత్రమే కాదు, సమయం కూడా ముఖ్యం. రైతులు మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి, ఎరువు ఏది వాడుతున్నా మనది కాకుండా ఎంత మోతాదులో ఎప్పుడు వాడుతున్నాము, ఎలా వాడుతున్నాము. నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల అనవసర పెట్టుబడులు పెరగడం కాకుండా మొక్కకు కూడా అది విషపూరితంగా తయారవుతుంది. అదేవిధంగా నేలలో తేమ లేనప్పుడు రసాయనిక ఎరువులను వాడకూడదు. మనకు రైతు సమయంలో రసాయనిక ఎరువులను వాడినప్పుడు మాత్రమే వాటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మోతాదు, ఎప్పుడేయాలి, ఎలా వేయాలి, ఈ 3 అంశాలను పరిగణనకు తీసుకున్నట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రసాయనిక ఎరువుల యాజమాన్యంలో నీటి యాజమాన్యం కూడా అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అధిక నీరు లేదా నీటి కొరత ఉన్నప్పుడు పోషకాల వినియోగాన్ని ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు మనం చర్చించుకున్నట్లు అధిక నీరు ఉన్నప్పుడు

నీరు నీటి కొరత ఉన్నప్పుడు రసాయనిక ఎరువులను వేయకూడదు. నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే రసాయనిక ఎరువులను వేయాలి. అందువల్ల పంటలకు అవసరమైనటువంటి పోషకాలు సరైన సమయంలో అందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మన వానాకాలంలో పోషక యాజమాన్యం పాటించడానికి రైతు సోదరులు ఒక 6 సూచనలను తప్పనిసరిగా పాటించాలి. అందులో మొట్టమొదటిది భూసార పరీక్షను తప్పనిసరిగా చేసుకోవడం, భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టడం. రెండోది పంటకు అవసరమైన పోషకాలను సమపాళ్లలో అందించడం. మూడవది నత్రజని ఎరువులను అవసరానికి మించి వినియోగించకపోవడం. నాలుగవది సేంద్రియ పదార్థాన్ని నేలలో పెంపొందించడం. ఐదో అంశం సూక్ష్మ పోషకాలను అవసరాన్ని బట్టి మాత్రమే ఉపయోగించాలి. ఆరవది ఎరువుల మోతాదు, సమయం మరియు వినియోగ పద్ధతిలో శాస్త్రీయ సిఫార్సులు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసినటువంటి పోషకాలను మాత్రమే వినియోగించినట్లయితే ఎంత పంటకు అవసరమో అంతే అందియడానికి ఆస్కారం ఉంటుంది. చివరగా రైతు సోదరులకు, సోదరి మనులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వానకాల పంటల్లో అధిక దిగుబడి సాధించడానికి మంచి విత్తనం ఎంత ముఖ్యమో సమగ్ర పోషక యాజమాన్యం కూడా అంతే ముఖ్యమైనది. సరైన పోషకం, సరైన మోతాదు, సరైన సమయంలో సరైన పద్ధతిలో పోషకాలను అందించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతూ రైతు పెట్టుబడి ఖర్చును తగ్గించి స్థిరమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆరోగ్యకరమైన నేల, సమతుల్య పోషకాలు, ఆరోగ్యకరమైన పంట, మంచి దిగుబడి, రైతుకు మెరుగైన ఆదాయం, ఇవి మనము సమగ్ర పోషక యాజమాన్యం ద్వారా సాధించే అంశాలు. అందరికీ ధన్యవాదాలు.

0: మిగిలినంత వరకు ఖరీఫ్ పంటల్లో మొక్కజొన్న సస్య రక్షణ ఈ అంశం గురించి సిరిసిల్ల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ అందించిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఆడవారి మాటలకు అర్థంగా వేరు చిత్రం కోసం కార్తీక్ గాయత్రి పాడిన పాట ఈ తెరిచిన చంద్రబోస్ సంగీతం యువన్ శంకర్ రాజా.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాత్రం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుకునా రిసార్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్చా మాట్లాడుతూ, గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్, ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందే మాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యకులు నితిన్ నవీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందే మాతరం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందే మాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర్య సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందే మాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందే మాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందే మాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुल्छित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే మాట్లాడుతూ ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్

0: ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
1: సేవా సేతు అభియాన్ కే తహత్ 15 దిన్ కే లియే బ్లాక్ లెవల్ పర్ హర్ యోజనా కే సంబంధిత డిపార్ట్మెంట్ కే ఆవశ్యక కాగదాత్ కో లేకర్ వహాన్ లోగ్ ఉపస్థిత రహే తో ఆప్ వహాన్ ఆయియే ఫార్మ్ భరియే ఆప్కా నామ్ ఆయుష్మాన్ మే యాడ్ హో జాయేగా ఐసే సర్కార్ కే అలగ్ అలగ్ భిన్న భిన్న జో యోజనాయే జిస్కా లాభ్ సభీ లోగో తక్ పహుంచనా హై తో ఉన్కో యే మౌకా హోగా కి ఉన్కే బ్లాక్ స్తర్ పర్ సేవా సేతు అభియాన్ కా ఏక్ అప్నా అలగ్ కార్యక్రమ్ ఉస్ దరమియాన్ హోగా ఉస్మే వో ఇస్ మౌకే కా లాభ్ లేతే హువే అప్నే ఆప్ కో ఇస్ యోజనా మే జోడ్ సక్తే హై.
0: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్ లో సుప్రీంకోర్టు తొలి రోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాహ ఆస్తి వివాదాలు, మోటార్ వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్ కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600కు పైగా కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈ రోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన లియు షెంగ్షు టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18తో వెనుకబడినప్పటికీ పుంజుకుని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక 3 గేమ్లో చైనా జోడీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యూఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యూఎస్ డాలర్స్ విదేశీ మార్గద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్ గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8న ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు, ఈసీబీ ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించి 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మాంగ్రోల్ ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంత వరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి కేథలిక్ ఫెడరల్ మంత్రి, మత స్వేచ్ఛ ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 ఏళ్లు పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాజెక్ట్ కార్యక్రమం విందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
5: శ్రోతలకు నమస్కారం. కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రాంతీయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ ఎం శంకర్ గారు నమస్కారం అండి.
6: నమస్తే సార్.
5: వరిలో కాండం తొలుసు పురుగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి.
6: ప్రధానంగా మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ వరి సాగు మనకు ఈ మధ్యలో వేసుకున్న తర్వాత ఈ మొదటి దశలో నాట్లు వేసే సమయం ఇది. నాట్లు వేస్తా ఉన్నారు. ఈ నాట్లు వేసే ముందు, ఒక వారం ముందు, ఈ వరిలో కాండం తొలుచు పురుగు నివారణ చేపట్టాలంటే ప్రధాన పొలంలో ఇది ఆశించకుండగా మనము నారుమడిలోనే ఈ పురుగు ఆశించకుండగా నివారించుకోవాలి. దీని నివారణకు ప్రతి 200 చదరపు మీటర్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫిరాన్ 3cg గుళికలను మనం నారు పీకే వారం ముందు వేసుకొని నారును వీకినట్లయితే ఈ కాండం తొలుచు పురుగు అనేది ప్రధాన పొలంలో ఆశించదు. అదేవిధంగా మనకు ప్రధాన పొలంలో ఈ వరి నారును నాటుకున్న తర్వాత 18 నుంచి 20 రోజుల మధ్యలో ఎక్కువగా ఈ కాండం తొలుచు పురుగు ఆశించే ఆస్కారం ఉంటుంది. ఆ సమయంలో మనకు 20-25 రోజుల్లో మధ్యలో మనం ఒకసారి కార్బోఫిరాన్ 3cg గుళికలు అనేవి ఎకరానికి 10 కిలోలు లేదా టార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు ఎకరానికి 8 కిలోలు మనకు 20-25 కేజీల ఉస్కలో గాని లేదా యూరియాలో గాని కలుపుకొని చల్లుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ గుళికలను వేసుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును ఎకరానికి 400 గ్రాములు, అదేవిధంగా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వరిలో కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. ప్రధాన పొలంలో మనకు కంకి వెళ్లిన తర్వాత కూడా ఈ తెల్లకంకి కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ కాండం తొలుచు పురుగే ఆ తెల్లకంకిని చేస్తుంది కాబట్టి దాని నివారణకు కూడా ఇప్పుడు చెప్పిన మందులు గుళికలుగా వేసుకోవచ్చు లేదా ఇంతకుముందే చెప్పిన కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని లేదా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును మనము ఆ సమయంలో కంకి వచ్చే దశలో కూడా మనము ఈ మందులను పిచికారీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా కాండం తొలుచు పురుగును నివారించుకొని మనము పంటను ఈ కాండం తొలుచు పురుగు నుంచి నివారించుకొని అధిక దిగుబడి సాధించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ మందులను కానీ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది.
5: కందిలో ఆకుముడత నివారణ ఎలా చేయొచ్చంటారు?
6: ప్రస్తుతం మనం కంది చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పుడు మనకు కంది 40-60 రోజుల మధ్య దశలో ఉన్నది. కాబట్టి మనకు కందిలో ఆకుల పైన రంధ్రాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ కందిలో మనకు చిత్త పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా ఆకుముడత

0: పత్తి పంటలో రసం పీల్చే పురుగుల వల్ల పంట చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఈ పత్తి పంటలో రసం పీల్చే పురుగుల్ని ఎలా నివారించగలుగుతాం?
1: ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లే పత్తి కూడా చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ఎలినో ప్రభావం వల్ల మనకు బిడ్డ పరిస్థితులు ఏర్పడడం అనేది జరిగినప్పుడు, ఈ బిడ్డ పరిస్థితుల్లో మనకు పత్తిలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉన్నది. మనం కూడా పత్తిని చూసుకున్నట్లయితే సుమారుగా 60 నుంచి 80-70 రోజుల దశలో, అంటే శాకీయ దశ నుంచి పుష్పించే దశ వరకు, మొగ్గ దశలో, కొన్ని చోట్ల మొగ్గ దశలో కూడా ఈ పత్తి అనేది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది. ఈ పత్తిలో మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు బెట్ట పరిస్థితుల్లో మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించడం అనేది జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే పత్తిలో పచ్చదోమ, అదేవిధంగా తామర పురుగులు, తెల్లదోమ, అదేవిధంగా పేను బంక ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంటది. కాబట్టి మనం ఈ రసం పీల్చే పురుగులను ముందు, అంటే పత్తి విత్తుకున్న తర్వాత మొదటి 20 రోజుల నుంచి మనము పత్తిలో రసం పీల్చే పురుగులను నివారణ చేపట్టాలి. కాబట్టి మొదటి దశలో అయితే పత్తి మొలిచిన తర్వాత 20 రోజులకు ఒకసారి మనకు కాండానికి మందు పూసే పద్ధతిలో ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగుల్లో కాండానికి మందు పెట్టే పద్ధతిలో బొట్టు పెట్టే పద్ధతి అంటాం. ఇది బాగా రాష్ట్రంలో బాగా ప్రాచుర్యం ఉన్నది. కాబట్టి దీనికి మొదటి దశలో 20 రోజులప్పుడు మొనోక్రోటోఫాస్ అనే మందును మరియు నీళ్లు, అంటే 1:4, అంటే మొనోక్రోటోఫాస్ ఒక భాగం అయితే నీళ్లు 4 భాగాలు కలుపుకొని 20 రోజుల దశలో ఈ బొట్టు పెట్టే పద్ధతిని పెట్టుకోవాలి. అదేవిధంగా 40 మరియు 60 రోజులప్పుడు కూడా ఈ కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని పాటించవచ్చు. అప్పుడు ఫ్లోనికామిడ్ అనే మందును ఒక భాగమైతే నీళ్లు 20 భాగాలు కలుపుకొని పత్తికి కాండం పైన లేత భాగాన మనము కాండానికి బ్రష్ తో గాని, లేదా మనకు ఈ కాండానికి పైపుల్లాగా ఉండి మనకు ఇది స్పెషల్ గా రూపొందించబడింది, దాని దగ్గర కూడా మనం కాండానికి బొట్టు పెట్టే పద్ధతిలాగా కాండం పై భాగాన పోసినట్లయితే మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఖర్చు తగ్గడమే కాకుండా మిత్ర పురుగులు కూడా ఎక్కువగా అభివృద్ధి చెంది ఈ రసం పీల్చే పురుగులైన పేను బంకను, అదేవిధంగా తామర పురుగులను, మిత్ర పురుగుల ఉధృతి అనేది పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పద్ధతి ఎవరైతే పాటించకపోయినా మనం పురుగు మందులను పిచికారీ చేసుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగులను మొదటగా లేత దశలోనే, అంటే ఎక్కువగా ఇవి గుంపులు గుంపులుగా ఉండడం జరుగుతుంది, ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి దీనికి 5% వేప కషాయాన్ని గాని లేదా వేప నూనె 1500 ppm ను 5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క గుడ్లు, మొదటి దశలో ఉండే గుడ్లు గాని, చిన్న చిన్న పిల్ల పురుగులను గాని నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పురుగు మందుల విషయానికి వచ్చినట్లయితే ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి మనకు తామర పురుగుల యొక్కైతే పిప్రోనిల్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా రకరకాల రసం పీల్చే పురుగులు, తామర పురుగులు గాని, పచ్చదోమ, ఆ విధంగా అన్ని రకాల పురుగులు ఉన్నట్లయితే దానికి డైఫెన్ థయూరాన్ అనే మందు 1.25 g 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఫ్లోనికామిడ్ అనే మందును 0.3 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పత్తిలో సమర్థవంతంగా రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.

0: నాకదేం శంకర్ గారు, చాలా మంది అంటుంటారు ఈ కత్తెర పురుగు వల్ల మొక్కజొన్న పంట దెబ్బతిన్నది, దీనికి ఏం చేయాలి సార్, కత్తెర పురుగుని ఎలా నివారించాలి అని రైతులు అనుకుంటుంటూ ఉంటారు. అయితే ఈ కత్తెర పురుగుని ఎట్లా నివారించవచ్చు అంటారు?
1: తర్వాత మనకు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి పత్తి తర్వాత ఎక్కువగా సాగు చేసేది మొక్కజొన్న. ఈ మొక్కజొన్నను చూసుకున్నట్లయితే మనకు కత్తెర పురుగు అనేది 2018 నుంచి మనము ఈ కత్తెర పురుగును మొక్కజొన్నలో గుర్తించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఈ మొక్కజొన్నకు కత్తెర పురుగు వల్ల చాలా నష్టం అనేది కలుగుతున్నది. కాబట్టి కత్తెర పురుగు ఆశించిన మొక్కలను చూసుకున్నట్లయితే ఇది మొదటి 10-12 రోజుల నుంచి ఈ కత్తెర పురుగు ఆశించడం అనేది జరుగుతూ ఉంటది. ఈ కత్తెర పురుగు ఆశించినప్పుడు మొదటి దశ రెండవ దశ లార్వలు ఆకుపైన ఉండి ఆకుపైన తెల్లని చారలు అనేది ఏర్పడతాయి. ఆ తర్వాత మూడవ దశ నాలుగవ దశ లార్వలు అనేది మొక్క సుడి లోపల ఉండి లోపల భాగాన్ని తినడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చివరి దశలైన 5వ దశ 6వ దశ లార్వలు మనకి ఎక్కువ నష్టాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 3, 4వ దశల పురుగులు ఏవైతే లోపల ఉండి మొత్తం ఆకును తినడం వల్ల మనకు ఆకుల పైన రంధ్రాలు అసమానంగా రావడం అనేది రంధ్రాలు ఏర్పడడం జరుగుతున్నది. కాబట్టి ఈ కత్తెర పురుగు వలన మొక్కజొన్నలో చాలా నష్టం అనేది కలుగుతున్నది. కాబట్టి ఈ కత్తెర పురుగును మొదటి దశల నుంచే మనము ఈ కత్తెర పురుగును నివారించుకోవాలి. ఈ మొదటి దశలు అంటే పైరు 10-12 రోజుల్లో ఉన్నప్పుడు మనకు అజాడి రక్టిన్ వేప నూనెను 1500 ppm ను మనకు 5 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కత్తెర పురుగు యొక్క కోశస్థ దశలు కూడా భూమిలో ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో లోతైన దుక్కులు కూడా దున్నుకోవాలి. ఆ తర్వాత ఈ పురుగు నివారణకు జీవ శిలీంద్ర నాశనులైన బ్యాక్టీరియా సంబంధిత మందులు, బీటీ ఫార్ములేషన్ మందులు గాని మనకు 2 gl 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మెటారైజన్ రిల్లే అనే జీవ శిలీంద్ర నాశిని దాన్ని కూడా 2 gl 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశలో ఉండే లార్వాలను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా గుడ్డు దశలో కూడా దీన్ని నివారించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ట్రైకోగ్రామ ప్రిటియోజం అనే గుడ్డు పరాన జీవిని కూడా మనము మొక్కజొన్నలో వదులుకున్నట్లయితే ఈ గుడ్డు దశలోనే ఈ కత్తెర పురుగు యొక్క గుడ్లను నాశనం చేసే ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మనం ఇన్ని చేసిన తర్వాత కూడా మనకు అన్ని సస్యరక్షణ పద్ధతులు చేపట్టిన తర్వాత కూడా మనము ఈ పురుగును మన పొలంలో గమనించినట్లయితే అప్పుడు మనము సస్యరక్షణ మందుల జోలికి వెళ్ళాలి. ఆ సస్యరక్షణ మందులను మనం

మొదటి దశలో మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకోవడము లేదా ఎకరానికి అయితే 80 గ్రాములు ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ క్లోరాంట్రోనిలిప్రోల్ అనే మందును కూడా 80 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. మన మందు పిచికారీ చేసుకున్నప్పుడు మొక్కల సుడుల్లో, ఎందుకంటే ఈ కత్తెర పురుగు అనేది మొక్కల సుడుల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి మనం మందు పిచికారీ చేసుకున్నప్పుడు మందు అనేది మొక్కల సుడుల్లో పడాలి. సుడుల్లో పడేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును చాలా వరకు నివారించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇంకో పద్ధతి ఏంటంటే మొక్క పంట 25 నుంచి 30 రోజుల దశల్లో ఉన్నప్పుడు కత్తెర పురుగును నివారించడం కోసం

0: వరిలో ఉల్లికోడు యాజమాన్యం గురించి తెలుపు.
1: ప్రధానంగా ఇంతకుముందు చెప్పాము, వరి అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేస్తారు కాబట్టి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎలిన ప్రభావం వల్ల మనకు వరిలో ఉల్లికోడు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ ఉల్లికోడు గమనించినట్లయితే వరి నాటు వేసుకున్న తర్వాత మనకు 30 రోజుల తర్వాత ఈ ఉల్లికోడు అనేది గమనించడం జరుగుతుంది. ఈ ఉల్లికోడు 30 నుంచి 50 రోజుల మధ్యలో దీని యొక్క

0: జ్యోతి అధికంగా ఉంటుంది. దీని లక్షణాలు గమనించినట్లయితే ఉల్లికోడు అనేది మనకు చూసుకున్నట్లయితే గొట్టాలు లాగా, గొట్టపు రోగం అంటాం, మనకు ఉల్లికాడ ఉల్లికాడ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు గొట్టాలు అనేది రావడం జరుగుతుంది. వరిలో ఈ గొట్టాలు వచ్చినట్లయితే వాటి నుంచి కంకులు అనేది రావు, కాబట్టి చాలా వరకు పంట నష్టం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనము కాండం తొలచి పురుగుకు ఏ విధంగా అయితే చెప్పామో అప్పుడే ఈ కార్బోఫిరాన్ గుళికలు, 3CG గుళికలను మనము వేసుకున్నట్లయితే ఈ కాండం తొలచి పురుగు ఉపయోగించే కార్బోఫిరాన్ 3CG గుళికలు కూడా మనకు వరి ఉల్లికోడు కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ కార్బోఫిరాన్ గుళికలు తప్పనిసరి ఎకరానికి 10 కిలోలు వేసుకున్నట్లయితే వరిలో వచ్చే ఉల్లికోడును కూడా మనము నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ దోమపోటు కూడా వరిలో నష్టం చేకూరుస్తుందా?
0: మనకు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే బెట్ట పరిస్థితులు ఎలిన ప్రభావం వల్ల మనకు వరిలో కంకి వెళ్లిన తర్వాత, అంటే పంట 60 రోజులు దాటిన తర్వాత ఉబ్బ వాతావరణము ఎక్కువగా ఉండే బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే ఈ దోమ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దోమ నివారణకు మనం నాటు వేసుకునేటప్పటి నుంచే సరైన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సరైన జాగ్రత్తలు అంటే మనం నాటు వేసేటప్పుడు, వరి నాటు వేసేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల ఖాళీ బాటలు అనేది ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొలాన్ని మొదటి నుంచే అడపాదడప ఆరబెడుతూ నీళ్లు పెట్టుకోవాలి. అదేవిధంగా యూరియా ఏ విధంగా అంటే ఎంతైతే సిఫారసు చేస్తామో అదే సిఫారసు చేసిన మేరకే యూరియాను వేసుకోవాలి. ఈ పద్ధతులను పాటించినట్లయితే మనము వరిలో దోమకాటును మొదటి నుంచే నివారించుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతులు పాటించిన తర్వాత కూడా మనము వరిలో ఈ దోమపోటును చూసుకున్నట్లయితే పంటలు మనకు 60 రోజుల తర్వాత ఈ దోమపోటు ఆకులు అనేది కాండం నుంచి రసాన్ని పీల్చడం వల్ల మనకు కాండం అనేది, మొక్కలు అనేది పసుపు కలర్ కు మారిపోయి కొన్ని రోజుల తర్వాత ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ పొలంలో మనము గమనించినట్లయితే అక్కడక్కడ చుడులు చుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగును ఎప్పుడైతే అక్కడక్కడ మనకు పసుపు కలర్ మొక్కలు కనపడతాయో అప్పుడే మనము అక్కడికి వెళ్లి మనం చూసుకొని దోమ ఉందా లేకపోతే వేరే దానివల్ల ఈ విధంగా అవుతుందా గమనించి మనము ఈ దోమ నివారణ చర్యలు చేపట్టాలి. ఒకవేళ ఈ వరి పొలంలో మనము దోమని గమనించినట్లయితే బిఫ్రోఫిజిన్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పైమెట్రజన్ అనే మందును 120 గ్రాములు 1 ఎకరానికి కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఈ మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే దోమను కూడా వరిలో తప్పనిసరిగా నివారించుకున్న వాళ్ళం అవుతాం.
1: డాక్టర్ గారు, ఈ అపరాల్లో కూడా రసం పీల్చే పురుగుల వల్ల నష్టం జరుగుతుందా? ఒకవేళ అలా జరిగితే వాటిని ఎట్లా నివారించవచ్చు అంటారు?
0: మనకు అపరాళ్ళు ఈ ఎలిన పరిస్థితుల వల్ల ఈ సంవత్సరము పెసర, మినుము, అదేవిధంగా కంది ఎక్కువగా సాగు చేయడం జరిగింది. కాబట్టి మనం ప్రస్తుతం పెసర, మినుము ప్రస్తుతము 30 రోజుల దశలో, అంటే శాకీయ దశ నుంచి మొగ్గ పూత దశలో మనకు పెసర, మినుము అనేది మన రాష్ట్రంలో గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ దశలో మనకు ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. మనకి ఈ రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే తామర పురుగులు, అదేవిధంగా పీన్ బంక, తెల్లదోమ ఎక్కువగా ఈ అపరాలలో ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తామర పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ తామర పురుగులు పైరు లేత దశలో ఉన్నప్పుడు ఆకుల ఎంక భాగాన నుండి, అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల మనకు ఆకులు తెల్లగా మెరిసి చన్నని గీతలు మనకు ఆకుల పైన గమనించడం జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగుల వల్ల మనకు పెసర, మినుముల్లో మనకు ఆకుముడత అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపించజేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ తామర పురుగులు నివారణకు పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఫేట్ అనే మందును కూడా 1 గ్రాము. దోమ వల్ల మన పల్లాకు తెగులు వస్తున్నది కాబట్టి పల్లాకు తెగుల నివారణకు మనకు డైఫెంతురాన్ అనే మందును 1.25 గ్రాములు, అదేవిధంగా ఎస్టామెప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అపరాలలో పెసర, మినుము లో మనం ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.
1: డాక్టర్ ఎం శంకర్ గారు, ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెం నుంచి విచ్చేసి

0: మా కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని వానాకాలంలో చీడపీడల యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.
1: నమస్కారం.
2: బీజు పక్షియో బా ఘాతక రసాయనం కసే
3: బేటా
2: తూజో అంధాధుం రసాయన మిలతా మిట్టికి సేహత్ బిగడనే లగి జబ్ మాటీ కమజోర పడ జాయి ఉపజ కసే సేహతమంద అరే పహల ఐసా నహీ థా పూచనా అప్నే బడే బుజుర్గో సే కసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలకతీ థీ మాటీ కి తందురుస్తీ ఔర్ లో పహలీ వాలీ బాత్ కహా
3: పరమ తో సమయ డాలే
2: సబ్ నహీ ఆజ్ భీ లాఖో జాగరూక కిసాన్ పరంపరాగత విధి సే ఫసల్ ఉగా రహే పర్చా కమ్ ఔర్ ఉపజ్ కి కీమత్ భీ బెహతర్ పా రహే
3: సచ్ హై
2: రే బేటే ఎక్స్పీరియన్స్ సే బతా రహా హై ధూప్ మే బాల్ సఫేద్ నహీ కియే హై
3: ఠీక్ హై భాయి మే భీ ఆజ్ తో జైవిక ఖేతీ శురూ కరూంగా
4: మాటీ సే ప్రేమ్ కీ పరంపరా హై పరంపరాగత్ ఖేతీ.
1: ఇంతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వివిధ పంటల్లో వానాకాలంలో వచ్చే చీడపీడల నివారణ యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఎం శంకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సాంబశివరావు కండ్రతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
5: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి భారతీయ చిత్రం కోసం హరిహరన్ హరిణి పాడిన పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం.

కార్యక్రమంలో ముందుగా గర్ల్ ఫ్రెండ్ చిత్రం నుంచి కుమార్ సాను ఉషా పాడిన పాట వింటారు. గీత రచన తైదల బాబు, సంగీతం అందించారు వందే మాతరం శ్రీనివాస్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లంద బాటంపీట్ బస్సు నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, కృష్ణ చరిత, చాపల్, చేతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజ్విక, రాజా రాధాపాసి, బాబాపాసి, రోహిత్ రోషిణి, ఉమా మీనా కుమారి, పార్వతిబాయి, చోటాపురం పాసి, షాకీర్ సహజాది, ప్రవీణ్, రాంపల్ పాసి, వెంకటేశ్వరరావు ఇక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై గర్ల్ ఫ్రెండ్ చిత్రంలోని ఈ పాట.

కార్యక్రమంలో తరువాత లైఫ్ ఆఫ్ రామ్ చిత్రం నుంచి ప్రదీప్ కుమార్ పాడిన పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియ నుంచి ఇల్లుటూరి శ్రీనివాసరావు శోభ సురేష్ కుమార్ అంజలి రోహిత్ రాజ్ కుమార్ లావణ్య వంశీ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇంకా మెయిన్ హాస్పిటల్ ఏరియా నుంచి ఎల్లటూరి శ్రీనివాసరావు, కమల, దీప, వెంకటేశ్వర్లు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగరం గ్రామం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మీ నేనా లోకేశ్వర్, విక్రాంత్, లక్ష్మీ దుర్గయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై లైఫ్ ఆఫ్ రామ్ చిత్రం నుంచి ఈ పాట. క్షమించాలి, జానీ చిత్రం నుంచి ఈ పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లి నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమని వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత టిప్పు శాలిని సింగ్ల యుగళ గీతానికి గీతరచన కులశేఖర్, సంగీతం హారీష్ జయరాజ్, చిత్రం ఘర్షణ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి ఒకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్స రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ రఘునాథపాలెం మండలం ఏర్లపొడి గ్రామం నుంచి కాపతి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై ఘర్షణ చిత్రంలోని ఈ పాట.
3: సినిమాను సరిమణం.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ ఇల్లంగు కాలరీస్ కళాశ్రీ బస్తి నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, లీలా, కళ్యాణి చక్రవర్తి యాదవ్, అనుష, మారపల్లి కుమారస్వామి, సుజాత, దుడు ఉమాశంకర్, రజిత, సాత్విక, జిగల్ కిషోర్, కండెల్వాల్, సంగం రాములు, జయలక్ష్మి, మురళీధర్ పోటాడ, సారయ్య, జాడి పెంటయ్య, షాకీర్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై ఘర్షణ చిత్రం నుంచి శ్వేత పండిత్ పాడిన పాట, గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం అందించారు మిక్కీజీ మేయర్.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: మీరు 0.1 MHz పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం జి పద్మ. ఇప్పుడు వినండి గోదావరి చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి సాహిత్యం అందించిన ఈ పాటను స్వరపరిచారు కెఎం రాధాకృష్ణన్. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి మారబీన శ్రీనివాసరావు, పద్మ, జోషిక, హర్షిత, అకుల్ అర్జున్, నరేష్, విజయలక్ష్మి, రాజేష్, బబ్లు, పెద్దిబీన సుధాకర్, లలిత, సిరి ఇంక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసుల చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబీ కోసం
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత హ్యాపీ డేస్ చిత్రం నుంచి రంజిత్ సునీత సారథి పాడిన పాట వనమాల సాహిత్య

సంబంధించిన ఈ పాటను స్వరపరిచారు మిక్కిజీ మేయర్. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గొరిపడి గ్రామం నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయ్, శవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ భద్రాచలం గన్నవరం నుంచి సురేష్, మారేష్, మహేష్, మల్లేష్, షరీఫ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

చంద్ర భార్గవి పాడిన పాట. గీత రచన శ్రీమణి, సంగీతం తమన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చందుమణి మండలం పోకలగూడెం గ్రామం నుంచి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సతీవతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఎల్ఆర్ఈశ్వరి పాడిన పాట విన్నారు. చిత్రం ప్రతిజ్ఞ పాలన. ఇప్పుడు వినండి ప్రజారాజ్యం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. ఇప్పుడు
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఆరుపల్లి స్నేహస్వరూప్. 6:35 రైతు సమాచారంలో బొప్పాయి సాగులో అనువైన రకాలు వివరాలు వింటారు. 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయి సాహితీ కార్యక్రమం తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం. 53వ భాగంలో కామినేని బసవశ్రీ ఉమాదేవి గారి కథానిక అనుభవం ప్రసారమవుతుంది. 7:45 లలిత గీతాలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కురుపాక శంకరరావు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎంబీపీ స్కూల్ రేగల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీగీతాల కార్యక్రమం. రేపు రాత్రి 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:03. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 3.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.